0: దగ్గర పురుపగ్న కలపగలరు బాగు అరామండు
1: సమరవసనా
0: దగ్గర గోవిందలో క్షణాలు కరక్